పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భాను ముఖం పాతు సదా రవిః జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు.